0: అదే హతాయి వినాడి తీస్తున్నాయి వెళ్ళావ దెంగ ఈ మిరదీగత్తలు ఉదరై పత్తిక అదే త్యాగిన బలంగిన్నో తామ అంగటిగా కివినే తామ అంగటిగా కివినే ఊదమ్మీకి అన్నదాన్ని ఈ ఒకటి జాతికల ఉదరై మండలి జయగ్రహణ ఉదాకిల దున్ను జయగ్రహి అంకగాన్ అవి ఒకంత పటంగాన్ని రాని
1: అవి పటంగము శుభదవసక్లు ఉతరాయి శుభదవసక్ వెన్న కీల జూడి మాసే పశ్చునే శిఖురాల ఏ దిను మెదపు జాతికల ఉదరై మండలి ఉదరై వల్ల జయగ్రహి ప్రతిఫల అవి ఒకటి కియాన్ని లగ్నే కటక వాసనవంత అంక పహ 59 సహా 66 కటక 5 59 66 ఇతమై శుభదవసక్లు ఉదరై అంక జయలోతరై అంక వెన్న ఎస్ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 69 63 ఎస్ 69 63 అది సంపతలు ఉదరయ్యే అంక రటావ మిహిమాయి 75 విశలం అంక దిక 75 ఇలంగ అంక 3 5 75 ఇలంగ అంక 4 ఇంగ్లీష్ అక్షరే బిందువ 5 75 జే 75 5 75 బిందువ 5 75 జే అందహనే తులా లగ్నే వాసనవంత అంక 69 11 43 తులా లగ్నే 69 11 43 దర నిదానే ఉదరయ్యే ఈ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 5 16 58 66 ఈ 5 16 58 66 మిగపవ ఉదరయ్యే ఆర్ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంకి అంక 2 వాసనవంత అంక 155 62 80 ఆర్ ఇంగ్లీష్ అక్షరే ప్రసాదాంకి అంక 2 వాసనవంత అంక 155 62 80 గోవిసతే ఎల్ ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక 12 30 59 63 ఎల్ 12 30 59 63 గోవిసతే అంక మహాజన సంపత జే ఇంగ్లీష్ అక్షరే వాసనవంత అంక పిలివలిన్ 1 5 0 5 75 జే 1 5 0 5 75 ఉత్తరాయ మండలి జయగ్రహీలు ఉత్తరాయవల్ల ప్రతిఫల అదా సుపరితయాగి గణనావక్తి నౌ దెమ్మ దెక్క గమన్ ఓయా జాతికల ఉత్తరాయ మండలి టికెట్ పత్ వెడి వెడి ఎన్ మిలట గాన్న
0: దెం అద ఒబ నిలదీ గత్త టికెట్ పత్తుల జయగ్రహీ ప్రతిఫల అపి హెట ఉదేట కియను ఏ వగేమ అద దవసే ఒబట జయగ్రహణయక్ ఒబే కరగన్న బొలువన్ అపి పొడి ప్రశ్నయక్ అహల దీనోని ఐం ప్రశ్న మతక్ కల్లే ఇందన్ నయనిగే దువ మగే దువగే అమ్మానం నయనిగే దువ మగే దువగే అమ్మానం నయని మగే కౌద కిల తమై అపి యాన్ని మీకు మే నేకం పిలిబంద ప్రశ్న ఎనిసా ఇక్వెంట ఉత్తరే హోయాగిన బిందువై హతై బిందువై తునై అనూ తునై పహై అనూ తునై హత కిన నంబెకట ఇక్వెనిమ వాట్సాప్ కరన్న ఒబే నమగమ ఎక్ ఇతుడ లేసి అపిట కౌద జయగ్రాహకే కిల హోయాగన్ ఉదే హతై వినాడి 35 వెలావ